ఇషా ఆకాశవాణి శ్రీనగర్ జుబజిత్త ద్రోహ్నర్ సబద్ వలసమైన్ సోఫియాన్ మోసకి బోజో సదాకార్చి వస్తాద్ గులాం మొహమ్మద్ కలీన్ బాప్తి హింసతి ఇబన్ బోజోస్ మకామి బయాన్.